సతలా లాగు ఇన్స్ట్రుమెంటల్ నేతడి సౌడర సౌడర పండంగార్ కామి సాజికాన్ కొమెంతర్ ఎంగ్ బుర్జుడుల్ ఎకోనమీ హిమాలయ అకాన్ మండోరోంగ్ విక్సిత్ భారత్ డువరిబు అంపాత్పులు తుజు ఇకుత్లా కొమెంతర్ మంత్రి మంత్రి నగర ఉరుసన్ మాండిరి ఉంతుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇల్ముక భూమియాన్ డన్ మంత్రి నగర కాంతూర్ ప్రధాన మంత్రి పర్సోనాలియా పొంగడువాన్ పబ్లిక్ పెన్షన్ ఎనర్జీ అతోమ్ డాన్ లువార్ అంకాసా డాక్టర్ జితేంద్ర సింగ్ మన్యతకాన్ బాబా ఎకోనమీ హిమాలయ సియా పంజాడి కంట్రిబ్యూటోర్ ఉత్తమ బాగి ప్రతముహాన్ ఎకోనమీ ఇండియా డిమా సదపాన్ స ఇరింగ్ నగర నగర ఇని బర్గరాక్ మనుజు ఫిసి ఫిక్సిత్ భారత్ అతావు ఇండియా మాజు డ్వరీబు అంపాత్పులు తుజు మంత్రి తర్సబుత్ మంగిముఖాకాన్ బావా ఫాసే బరికూత్న డరి ఎక్స్పాన్సీ ఎకోనమీ ఇండియా కాన్ సమాకిన్ బన్యక్ ముంచుల్ డరి సెక్టర్ సెక్టర్ డాన్ సుంబర్ డయా సయాంగ్ సలామా ఇని కూరంగ్ తర్జమా సలామా బబ్రా పడెకెట్ ఖుసుజ్ఞ డి కావాసన్ హిమాలయ డలం పిడాతోనియా పడాచరా హారి టెక్నాలజీ నేషనల్ డి చెఎస్ఈఆర్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ బియో సుంబర్ డయా హిమాలయ అతావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ బయో రిసోర్స్ టెక్నాలజీ పాలంపూర్ డాక్టర్ జితేంద్ర సింగ్ మన్యతకాన్ బాబా ఇంటర్వెన్సీ ఇల్మా యంగ్ తర్ఫోకుజి సెక్టర్ సెక్టర్ హిమాలయ మండాపాత్ మమంతం యంగ్ బులూమ్ పర్ణాతర్జాడి సబులుమ్ నెడి బాబా కంపినాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలలు ఇనిషియాటివ్ ఇనిషియాటివ్ సప్రతి అరోమా మిషన్ డన్ ఫ్లోరికల్చర్ మిషన్ యంగ్ తంగా మంచప్తాకాన్ పల్వాంగ్ పంగిడుపాన్ బగి పారాపతాని పరంపువాన్ పముడ పరౌసాన్ రింతిసాన్ డన్ వీర ఉసావాన్ డి సలూరు నగర బాగ్యాన్ డాన్ విలయా ప్రసాత్వాన్ హిమాలయ బుంగ తులిప్ డారి ఇన్స్టిట్యూట్ యంగ్ సామాయిని మరుపాకాన్ భాగ్యాన్ డారి ప్రసంభాహాన్ యంగ్ దిలాకుకాన్ ఓలే ప్రధానమంత్రి డల్లం ఉపాచార ప్రాణ్ ప్రతిష్ట డి అయోధ్య డమికియాన్ డి కనాంగ్ ఓలే మంత్రి తర్సబుత్ డాక్టర్ జితేంద్ర సింగ్ మంగుంజుంగి బబ్రా బర్బాగై ఫాసిలిటాస్ ఇన్స్టిట్యూట్ తర్సబుత్ డాన్ బరింత్రాక్సి డంగాన్ పరా ఇల్మువాన్ ఇన్నోఫాతోర్ పతాని ప్ర ఉసాహాన్ రింతిసాన్ డాన్ వీరా ఉసావాన్ యంగ్ తర్లిబా డలం బర్బాగై మిసి టెక్నాలజీ హిమాలయ యంగ్ దిల్ జలాన్ ఖాన్ ఓలే చిఎస్ఎర్ఈ బలియో మన్యతకాన్ బావా ఇన్స్టిట్యూట్ ఇని మమైన్ ఖాన్ పరాన్ పంతింగ్ డలం మంగ్ ఊబా బియోసుంబర్ డయా హిమాలయ మంజాడి ప్రతుక్ డాన్ టెక్నాలజీ యంగ్ లయక్ ససరా కొమర్షియల్ ఉంతుక్ సెక్టర్ సెక్టర్ సపర్తి కదోక్తరాన్ కసియాతాన్ నూత్రసెథికల్ కాస్మెటిక్ ఫ్లోరికల్చురా డాన్ అగ్రి బియోటెక్నాలజీ బియోటోకాలజీ అచరతర్సబుద్ది హడిరి ఒలే డైరెక్టర్ జనరల్ చెఎస్ఈఆర్ డాన్ సెక్రటరీస్ డిఎస్ఏఈఆర్ అతవు డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అతవు డలంబాసా ఇండోనేషియా డిపార్ట్మెంట్ పనిలితియాన్ ఇల్మి డాన్ ఇండస్ట్రీ డాక్టర్ ఎన్ కలై సెల్వి పారా ఇల్మువాన్ సీనియర్ డాన్ పజాబాత్ చెఎస్ఈఆర్ ఈహెచ్బిటీ సలైన్ పర్వాకిల్లాన్ డారి ఇండస్ట్రీ అకాడమిసి కమ్యూనిటాస్ పర్తానియాన్ డాన్ లంబంగా లంబాగా పనిలితియాన్ మంగే మంగంబార్కాన్ చేసియర్ సబగై సితుసి ఇల్మి యంగ్ ఉన్నిక్ యంగ్ మంగ్ ఇంత్రిగాసికాన్ బర్బగై దేమెన్సి క అనేకారాగమాన్.